అడివేళ ఊనుకెళ్ళు ఈ ముసన ఎడ్విన్ మిరే మజా జమేదా జౌకేన్య జమేన్య కను కుబురా దిలే మాకి సారాన్య జోగే ముసియేపి జమేన్య కను కుబురా దిలే మాకి సారాన్య జోగే ముసియేపి ఎత్తి మా బేర్ నా యూబి కుబే ఒకా జామన్య రుత్లే దీరాము ఎత్తి మా బేర్ నా యూబి కుబే ఒకా జామన్య రుత్ Uma wuni ki bala, jambi moro mokoda jambi gisela, amani kura yuni kani. Auja jangweta, jambi moro mokoda jambi gisela, amani kura yuni kani. Ibo suno jango pesa jabalo.